0: ఉంటుంది. ఓ జీసస్ క్రైస్ట్ దేవ, ఇది నా యొక్క ఆమె కసి.
1: ఆమేన్.
0: యో బిషప్ దేవ్ నాఫి
1: అనపై కోసం అడిగిన సఫు పని బిషప్ ప్రొఫెసర్ ఇమాన్యుయల్ ఒసెబుస్ Assembly.